0: పక్కద ఉళ్ళాల తూయినారు ఇత్తేద ఉంది ఉళ్ళాల ఎంచ ఉండు పక్క ఉళ్ళాలోడ దాద విశేష
1: దుమ్ముద ఉళ్ళాల ఆత్ దాల పనయాను ఇత్తే వంతే మస్తు జన ఇంప్రూవ్మెంట్ ఆతారు బక్క ఎంకల శాలెగుతె మగువీర శాలె బందు పుదర్ ఇత్తునల ఎంకలేగ అర్ధొడ్ల ఎచ్చ ఎంకలేగ ముస్లిం జోకులు బర్పేరు పన్న ఎంకల శిక్షణద ఉందల్ప భారీ ఎడ్డెత్తండు కుడ్లడ్ల ఎంకలేగ భారీ పుదర్ ఇత్తండు పీడి పైన ఆఫీసుడు ఇంచ శిక్షణ ఇలాఖేడు మాత ఎంకలేగ భారీ పుదర్ మగువీర శాలె పండ ముస్లిం ద మాష్ ఇత్తిన లార్న జోకులిన లారు ఎంకల శాలెకి కంత పాడదేరు ఆత్ ఎక్స్పీరియన్స్ టీచర్ ఆత్ డెడ్ పాఠం అల్పిన టీచర్ నక్ మత ఇత్తేరు ఎంకల శాలెడు ఇత్తెల జోక్లే మత భారీ అభిమాన శాలెడు ఇత్తే దుబాయ్ అల్ప నెట్టే మత పోదు మత కెల్స మళ్ళీ తిరడల ఎప్పల బతుండ మత పాతిరు వేరు ఎంకల్డ అవంజి ఖుషి ఆపణ ఎంకలే
0: ఇత్తే ఈర్ కల్పైన జోకులు ఎప్పాండల వరైరేను నిర్మల్ పేర బక ఇరేకిదాల తిక్కిదిన సందర్భం జాతి పట్టణలే మొక్క ఈర్ కల్పైన జోకులు వా ఊ మత బేలెడు లేరు
1: మల్ల మట్టద బేలెడితే మస్తు లేరు టీచర్ నకులాతేరు సీఎం అల్తదేరు లాయర్ ఆతేరు డాక్టర్ నకులాతేరు బెంగళూరుడు లేరు బొక్క ఎడడ్డే జాబ్డు ఉద్యమి నకులాతేరు బిల్డింగ్ కాంట్రాక్టర్ నకులాతేరు మాత క్షేత్రోడ్ల ఉల్లేరు ఇంకలిగా ఖుషి ఆపుడు కేన్నగా పనిపేరు ఈరు వంజి ఉచ్చార కన్నడ దీరాడలు వంజి తప్పు ఉచ్చార పండేరడా ఈరు ఏతు ఇంకలి నా ఉచ్చారం సరిమల్తుదారు వందల పనిపేరు అవుకి అన్నగా మాత ఖుషి ఆపడ్నాక ఉంతుదు మాక బయ్యడు శాలేడు ఉంతుదు శాలిబుడి పక్క ఉంతుద ఉచ్చారం సరి మల్పను సరి ఇజ్జంది నకల్న అంచ అప్పుడు పోడిది బేగ పనిపేరు అంచ అవంజి ఖుషి ఆపడు ఇంకలే అంచ కన్నడ బందాయి పక్క ఉచ్చార వంజి పొరులు బోడతే నమ్మ కన్నడ అవమాన మల్తి లెక్కనేతావు అయ్యాను కన్నడ పాఠం ఇచ్చే కల్ప దీని శాలి గుంజి మంచి తోట ఉన్నమలతో ఎంకలు గ్రౌండ్ శాలెద అవు పన్నగా శాలెడు మళ్ళా గ్రౌండ్ ఉండు గొబ్బెరే హైట్ మరియలోడు మాత జాగిద నీరు పత్తి ఎంకన గ్రౌండ్కు సేరు ఉంది ఇత్తు జోకులకు గొబ్బెరే ఉంది ఇత్తు ఎంకలిగా జూన్ జులై తింగళ్ళే ఎంకలేకు ఈ స్పోర్ట్స్ పుర శాల శాలెలేకు పుర స్పోర్ట్స్ పుర ఆ ఉంది ఇత్తుండు అప్పుడు ఎంకలి ప్రాక్టీస్ మలుపునించ అప్పగ పూరా సంఘ సంస్థ దగ్గరకి లెటర్ పరేదు రెడ్ రెడ్ లారీ మన్నుకేని నేను ఆ రెడ్ లారీ మన్ను కొరదు మా తీరలో కొడతారు శాశ్వత ఫ్రెండ్స్ హళి విద్యార్థి సంఘ మారుతి సంఘ మా తీరలో డొనేషన్ కొరదు వంజి స్వల్ప సార చిల్లరడు శాలేదు వంజి గ్రౌండ్ను సరి మళ్ళీ అంచ జోకుల కొంచెం గొబ్బెర అనుకూల పిల్లకనే మళ్ళీ అవు నమ్మ మల్ప దేవేరి మల్ప ఉన్నమాడ అంచ అవేన్ మత తూదు ఇలాకేదకులు మత పక్క ఖుషి అది మత కొరిపేరకులు ప్రశస్తిలు ఏందాలు అడిజిబాడదు కొరితినత్ అక్కులే ఎంక కొరితీ మేనేజ్మెంట్ దొక్కలు పండదు యాన్ పాడుచమంతే ప్రశస్తి నమకేంది ఏపల దొతనెరవల్లి ఓవెన్లా అవు దేవర్ణ సేవే దేవర్ణ సేవే హార్ట్లీ మలపడు నమ్మ బక్కించిన పన్నగ ఇంకల సొసైటీకి ఇత్తే అయితే నాలని అవధి అల్ప అధ్యక్షరాదిత్ని ఆతే అల్ప ఇంకలకి 72వ అఖిల భారత సహకారి సహకారి సప్తాహద పరవాదు ఎంకల మీనుగారిక ఇలాఖకి ఉత్తమ ఆడళిత నిర్వహణగాద్ర ఎంకల కొంచెం ప్రశస్తి తిక్కుడు అవేను తూదు ఎంకలేకి మారుతి దక్కులు మురని ఎక్కడ 40వ వర్షద కార్యక్రమం ఎంకలే కొంచెం స్టేజ్కి లేదా అభినందన మల్తేరకులు మారుతి ఫ్రెండ్ యువక మండల దక్కులు
0: ఇని ఎంకల రేడియో సారంగ దక్కులు ఇరిన ఇల్లడ వైద సంత ఎలోషియస్ కాలేజ్ దాంజి రేడియో సారంగ ఇరిన ఇల్లడ బతుదు వంజి ఇరిన ఎంకల సందర్శన మలతోందుల్ల దాద పనిపరి కార్యక్రమం ఈ బిన్నేర పాత్ర కథె కార్యక్రమం ఇరు బిన్నేరాద పాల్దెత్తుందు ఇరిన ఉడల్ద పాత్ర
1: ఇక్కడ బత్తారు నిజవాదుల యాను నిలిందాల లేదు జీరాది నాడొంది బత్తారు అవి ఇంక ఖుషి అప్పుడు జింజ ఓయికి మొన్నగా నమ్మ మల్తీ నుంచి కెలసను గుర్తిస్తున్నకుల్లా ఉల్లేరు పందంచ ఉంచి ఖుషి ఆపుడు బక్క అయితే పిరవుడు ఏపల నమ్మ ప్రశస్త పిరవుడు ఏపల పోవరే బల్లి నమ్మ ప్రచారద పిరవుడు అక్కడ అది బత్త బన్నగా అక్కడికి నమ్మ సహకార కొరుడు రేడియో సారంగద పరవాది ఇరు బైదరు ఇరేగియాన్ ఉడలు దించిన ధన్యవాదం కొరిపాను సొల్మేలు ఇరేగ
0: జనకెక్క ఈతుపొరుతు బిన్నేర పాత్రకతే కార్యక్రమడు వారి పొరులుడు పాతెరియారు ఇరిన జీవన ఆత్మకతే మస్తు ಐಟು ಮಾತ ಮಸ್ತು ಇರಿನ ಜೀವನದ ಬಗ್ಗೆ ಬರೆತಾರೆ ತೆರಿಪಾದಾರೆ ಇನಿ ಒಂದು ಜಾತಿ ಪರಿಚಯನು ಇರಿನ ಜೀವನದ ಬಗ್ಗೆ எங்களு எங்கெல்லாம் கேளுக்குறைக்கு தெரிப்பாதா தெரிப்பாவன்னு சின்ன பிரயத்னம் மலத்துதா இ பாத்திர கத்திட்டு பால் தத்து நேரிக்கு மாதா கேளுக பாந்தவரனை பரவாது எங்களை ரேடியோ சாரங்குதா நிர்தேசிக்கிறன பரவாது உடல் திஞ்சி சொல் மேல்
2: ಈತನೇಟಾ ಬಿನ್ನೆರೆ ಪಾತರಕತೆ ಕೇಂದರು ಇನಿತ್ತ ಬಿನ್ನೆರು ಸಮಾಜ ಸೇವಕಿ ಸಾಹಿತಿ ಬೊಕ್ಕ ಶಿಕ್ಷಕಿ ಶ್ರೀಮತಿ ಜಾನಕಿ ಪುತ್ರನ್ ಬಿನ್ನೆರನ ಪಾತೆರ್ ಪಾಯಿನಾರ ಎಡ್ವರ್ಡ್ ಲೋಬೋ ತೊಕ್ಕೊಟ್ಟು ಸಹಕಾರ ಫೈರೋಸ್ ಬಿಎಂ ಉಳ್ಳಾಲ ಉಂದು ಇನಿತ್ತ ತುಳು ಪ್ರಸಾರ ಕೇನಂದು ಪುಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ಉಂದು ರಂಗ್ ರಂಗದ ಬದುಕು

ఉండిగే ఏ గుడ్డ పండే బాయి సాయిబర్రల్ప ఉంటుంది ఆరు వరందే బుడువేరా.